0: నేను లోని అంజా నమిస్తా ప్రొలి నమిరికామ్
1: అంజా లోలి అంజా ఇబ్లో ఉన్న మా పే
0: నిన్న వా బ్యాక్
1: వా బ్యాక్ స్ట్రా ఆ
0: యు టాక్ టాక్ ప్లేస్ ఓ మిలా కిలి సంబ్రా టాక్ ప్లేస్ లిలిక్ నా సాలిన్ గుడింగ్ ఫ్రమ్ షో
1: ఫీడ్ మై నే అంజా ఓకే లోలి ఎం నా యు టాక్ ప్లేస్ వా బ్యాక్ నా సాలిన్ డెడికేషన్స్ టు యు
0: ఓకే ఆ నువ్వు వన్ నదరు బ్యాంక్ నా దైన అని జోలై ఇవామి ఇవ లేవా కారణం భూమి నా విజయ అవరు కారణం సిమ్ కారణం కొలం లాడో అన్నం పానే గాలిక
1: Thank you.